0: Rameli Ramula. Let's enjoy Telugu music on Lemon Radio.
1: బ్రదర్ అప్పమ్మ, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?